మంగ్ అలాగ వెరి రస్ఖలాక్ హమ కషరుం తిమంగ్ అలాయ ఎ కమకామెదు ఎంగుమెన్నువా కమక ఇబ రస్ఖలాంగ హజ్రతంగ్ ఎది దెన్నవుము తిమంగ్ అలా సలామె కురవుం ఎది ఇబ రస్ఖలాంగ హజ్రతుం వాగి ఎది రక్కాతిరికన్ లిబ్గన్నమే ఇబ రస్ఖలాంగ తిమంగ్ అలాయ ఫాఫ నుఫుస్సవానమ అది రహ్మెన్నులవ్వానమ గెల్లెనివె గెంవా మీహంగ తెరెన్ తిమంగ్ అలా విదాహుట్టే.

0: ఒకటి ఫస్ట్ మినిట్ అడు సోమ తీగంతో దివ్యరాజ్ చేగాడు.
1: ఐకియా ప్రెజెంట్స్
2: బాజ్వర్ హెల్మెట్.
0: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుం.
3: అస్సలాము అలైకుం.
0: దివ్యరాజ్య గడుగు మిహామి తెరండ వర ఉఫావరి దుహక వర బాజ్జూరి హిందున కైదము మేదుకి బాజ్జూరి హిందున హుషాడ ఆల్మ మీ బద్దల్ కురని అడుగున సీనత్
3: దేం అడుగున ఆత్ఫ
0: ఆది బాజ్జూరి హిందున హాల్ కేనెత్తు
3: అల్హమ్దులిల్లాహ్ కేనెత్తు
0: అల్హమ్దులిల్లాహ్ అడుగున సంగడు హురిహా బేఫ్రన్ రంగడు కమంగ ఉమ్మీద్ కురం హురిహా బేఫ్రన్ ఇస్ మీ ఫిషను ఆ దుహకి హురిహా గుతుకుం విస్ రక్కాతిరి అమాన్ దుహక బుం ఏ అడుగున మింగి దుఆయకి
3: అరుగు మేము మేదస్ అగర్తిరి సింగు మహమే ప్రోగ్రామ్ ఐకేగ కొరియా దాణ దెన్ మేదుగే తారీఖ బలాలాయరు మేదకి అషావిస్ జోకైదా సాస్తిక్ సారిస్ హాతే దెన్ మీలాది తారీఖం సోళ మేదే హా సబ్బిస్ హాఫ్తాగ దస్తకు మేదకి హోణ హిరు దోస్ కేతినకతు ఏ గారవణ దోస్
0: అది కెతనక దెమ్మి వర విస్సార నా కథకం మిమణి హుళ్ళంగు మూసుమ్గె నా కెత్త ఫిష్ కెమ్మిదని మిహారదే హుళ్ళంగు మూసుం రాజ్యగే బొడు బయక అతు వెజ్జకమ్మ మిమణి ఇంకేతో మీ తంకుడు బణకో మీ ఓఫ మిహార మాలిసర హద్ద అలికొల్ లైఫ్ ఇరువరా ఫస్ట్ డిఫెన్సాస్ ఎక్కెగ్గ ఫస్ట్ డిఫెన్సాస్ ఎక్కెగ్గ ఇరువరా అలికొమ్ మేదే మిస్ బయారోళి తంకొళి బారుకొమ్ మేదేస్ మీ ఫాహక కురవిని దెన్ మీ దువస్వరకి విస్సార దువస్వరి ఇంకా మొంగళగుణ మే హమ ఖాస సమాల్క మే దీగె మేదే సమ ఉస్మా బిహే మే ఫహుగె మలూమాత హమ తఫ్సీల్ కొత్త బెఫున గెనెస్ దినుమ మసెకె కొల్లాణ ఏ గెతురు దెన్ ఎమ్మె ఖాసకమ కమ్మి ఉన్నని తిబెఫ్లుంగె మౌలు దెత్త మౌలు హమ దండవాలు మాయకీగ మేదేస్ ఫుర్సత్ హుళువుని ఇంగేత తిబెఫ్న బావరి ఎవడాగతమ అడుగున మీదు వాహక దక్కమే మౌదువకి దిమావా బొడితి కంతత్తక పెన్షన్ ఫండు ఫ్యాసా నెగేగుతం ఒతుము లిబేని ఫ్యాదా ఎకే కొబాహియే హురిహా బెఫ్నా గుళుం హురి వాహకే హురిహా బెఫ్నా అడుగున మేము ఫురుసత్ హుళువాలని నన్నోట్ కొల్లవ్వ కొమ్మె బేఫ్లకు వేస్తామ నన్నోట్ కొల్ల బీమ అడుగున మేము హమ ఫురుసత్ అరువ మసెక్కి కురాణ
3: పిఎస్ఎంఏ ఆ మెదేర్కొ నన్నోట్ కొరవేణ దెంగ్ అడుగుమంగి నంబర్ గుళువే విస్ నన్నోట్ కొరవే నంబర్కి తిని తినే హా తెరెస్సు మెంగ్ హై ఎస్సు మెంగ్ హై దెన్ తి బెఫ్నంగు ఓయ్ అణి ఫుర్సతికి లవేద్ వెడాతు లవేద్ వెడాతు విస్ కురియ గెందవా హ్యాగ్గడ్ ఫన్సా సింగుమా హమెం ఏ ఫుర్సతు అన్నాడు దెమ్మి హర్ తి బెఫ్నంగ్ వెడాన్వాణి పిఎస్ఎంఏ ఆ మెదేర్కొ తి బెఫ్న లవేద్ వెడాన్ వేణి

0: ఫైపే ప్రెజెంట్స్ బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్
1: వాహక హుషేరు
2: మరియం ఇంషా
3: మివరం ఫుద్దాలానియే హితంగెరి నెగును ఎదుకొళ్ళు జోడంగళ ఫు ఫొరువేవర
2: ఎహజాన్ అబ్దుల్లా
4: నమ వెసహరెన్ దువాహకుస్ షకువాయను కురం ఏయ్ అహరెంగి హితుగా మమ్మే దేఫావా అల్లోయ్ పెకి బొడుక
2: మరియం సాని
5: అహరమెన్న రోణి బప్పయం హేవిరి కన్ లిబు మున్ కమే నువత బప్పకి హాలా మెదు కమిన్ అహరెంగ కన్నే
2: మొహమ్మద్ నాజి
6: జహరా యా గొలున్ హోరి ఎమ్మెంగే వాహక తకున్నా సమీరు గె కిబ్యాంగ్ ఎదెమ ఫిరింగి హయాత్ నామా జయా ఎకుద
2: హసన్ హుజా
7: ఫెనున్ ఫెనుముగ లఫా కురవెని ఏనా ఫెంవరాలాగెన్ గ్యాగా తియోదమందమ దియై కమ
2: అమ్రత్ నైషా
8: హషిగండు బలికశివే నఫ్సాని గోతుం ఇందజహి వజీఫాయం
2: హుసేన్ రషీద్
9: కుడకో లో మేరే ముందనుకో దేవన ఫహర ఫోన్ తెలిగతి ఇహున పూర పారషే
2: మరియం షహామా
10: కొటరీగె దొరుమతీగా బేరుగా గావె ఫహురి బుదెఫదాన్ సకీనా హురి
2: మొహమ్మద్ ఐహం
11: మియద్ వహరిన్ నతిమాల బలాల నిషా తిహిరి దెరె ఫెహి అహాలనే దూలె మియద కొనే
2: నఫా నసీమ్
12: కొమ్మె దువాహకు ఎత బలి మిహునే ఐసీ వ బదల్ కురే ಎತ ಬಯಕು ಮಿ ದುನಿಯಾ ಅಲ್ವದ
2: ಹವ್ವಾ ಶೀನ್
13: ಜಮಾನ್ ಬದಲುವೆ ವಿಸ್ಲುಮ ಖಿಯಾಲು ತಫಾತು ವೆಫಾ ವಾಯಿರುವೆಸ್ ಎ ಮುಸ್ಕುಳಿ ಅಂಹೆ ಮೀಹಾಗೆ ಮುಸ್ಕುಳಿ ಆದಕಾದ ತಕ
2: ಅದಿ ಮರಿಯಂ ಅಲಿ
14: ಮಿಕುಚಗಿ ತಿ ಅದಿ ಅಂಹೆಣುಗೆ ತೆರೆ ಕಾಕುಗೆ ದರಿಯಕ್ಕಂ ತಿಮಂ ಕಲೆಗೆ ಫಾಣ ಕಶವರುವೆ
2: ಮಿಂಗ್ ಕೊಮ್ಮೆ ಬ್ಯಾವರಿಯಕ್ಕೆ ವೆಸ್ ವೋಟ್ ಕೊರೆ ಬೇನಿ ಪಿ ಎಸ್ ಎಮ್ ಎ ಅಮೆ ದೇರುಗ ಎಮ್ಮೆ ಮಕ್ಬೂಲ್ ಬ್ಯಾವರಿಯಾಯ ಅವಹ ವೋಟ್ ತೆಬ್ಬ ವೋಟ್ ತೆಬ್ಬೇನಿ ಅಂಗಾರ ದೋಗೆ ಹೆಂದನು ನುವೆ ಇಚ್ಚ
0: ಫೈಪೇ ಪ್ರೆಸೆಂಟ್ಸ್
1: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
3: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
2: ಮಿಮ್ಮ ಭಾರತದ ಕೋಸ್ಪಾನ್ಸರ್ ಕಿ ಹೋಲ್ಸೇಲ್ ಪಾಯಿಂಟ್
15: ए प्रोग्राम कुं गिना मालूम मात तकें एहुं तेरे ना फोर को दिनों मा दिव्य राज्य गड़ों के निस्तनी अदुगे राज्य
16: राज्य के एक ही कंकड़ताओं का आमुन्नंग अमास कों हिंगा हरक ऐता
17: कलंड
15: सरकार के एक ही इदारा तो कुंदे खिदमत तंग हो दाने फसे है कोई ता
17: खिदमाई
16: गैजेट का कानूनी गतन शायों को फावा लियूता
17: आवस खड़ी को
15: ಆಮ ದಿರಿಯುಳುಮುಗ ಕೊಮ್ಮೆ ಮೀಹಕ ಬೇಣು ವಾಣೆ ಮುಹಿಮ್ಮ ಮಾಲು ಮಾತ ಅದುಗೆ ರಾಜ್ಯ
16: ಆದಿತ್ತ ಬುರಾ ಸ್ವಚ್ಛ
15: ಕೊಮ್ಮೆ ದುಹೆಗೆ ಹೆಂದನು ನುವಗಡೆ ಫನರಾಂಗ್
16: ಸ್ಟುಡಿಯೋ ವಗುತು
18: ದುಳಹಯೋ ದಿರಿಯುಳು ಮಕ ದೊರುಹುಳುವಾದದೆ ಎಮ್ಮೆ ಮುಜರ್ರಿಬು ತಳುನಡಿಯಕಿ ದುಳಹಯೋ ಸಿಹತು
19: ದುಳಹಯೋ ಸಿಹತಕ ಮಗು ಫಹಿಕೊದ್ದೆ ಎಮ್ಮೆ ಕಶವರು ಮಸ್ತರಕಿ ಡಾಕ್ಟರುಂಗೆ ಇರುಷಾದ್
20: ಲೇಮಚ್ಚದ್ದ ಎಮ್ಮೆನ್ನಕಿ ಕೊಲೆಸ್ಟ್ರೋಲ್ ಗೆ ಸೋಬುನ್ ಲೇಮಚ್ಚದ್ದ ಮೀಹುನೆನ್ನು ಎಮ್ಮೆ ಲೇಮಚ್ಚದ್ದ ಮಗು ಫಹಿ ಕೊಡುವ ತಫಾತು ಕಂತತ್ತೋಗೆ
21: ಮೆಹರ್ ಫಿತಿ ಫೈಮ್ ವರೆ ಬದಾನ ಮಿಸಾಲ್ ಕ ಡಿಸ್ಕಿಂಗ್ ಇಚ್ಚ ವರ ಪುಡನ್ನ ಆರ್ ಫಿತಿ ಫೋರ್ ಇಚ್ಚ ಆಮ
22: ಹಿತಿಗೆ ಮಸಲ ದಿಮಾವಾನೆ ಮೆಹರ್ ಏಕಿ ಮಿಹುನ ದಿಮಾವಾನೆ ಏಕಿ ಗೊಗ್ಗೋತ
18: ಡಾಕ್ಟರ್ ಉಂಗೀರು ಶಾದಾಯಕು ದುಳಹಿ ಉದಿರಿಯುಳು ಮೇ ಬಟ್ಟಂ ಕುರುಮ ಮಗುಫೈ ಕುದ್ದನಿ
19: ಕೊಮ್ಮೆ ಹುಕುರ್ದೂಹೆ ಗೆರೆ ನೋಯ್ ಜಹಾಯರು ಸ್ಟುಡಿಯೋ ಇಂ ವಗುತು
18: ಎಂಗಾಸ ತುರಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್
19: ದಿವೆಹಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
15: ದುಳಹೆ

0: తెలియవన్నా తెలియవన్నా కూడా ఒక సతుకుల్లని బందుగా ఉన్నాయి.
1: కియాబల రాణికి హింహమ చుహుమక మా అడు ఆహాఫాణ
2: జిహాన్గి మమ్మ మీద నా బద్దలు కొల్లం గెంగుస్ పలాశ
3: కుచ్చకుడు పేడత
4: కుజ్జకు వేణు మీదనక
3: అంగి కుచ్చకుడు తీవ పాడండి.
5: ఎహారా మిహారుగె తఫాత్ ఇహుసాస్తవ్గె రేడియో డ్రామాత దివ్యరాజ్యగాడుగె యూట్యూబ్ ఛానల్లు మిహారు అడూస్ వాలివ్వేనే. దివ్యరాజ్యగాడుగె యూట్యూబ్ ఛానల్ అవహ సబ్స్క్రైబ్ కొలవా.
6: హలో కొబా మేదు కేనే
4: వర రంగుల్
2: వర ఫక్క హమ
7: మేదు ఎహా రంగళే నో
2: వడ బలికో
7: దెన్ ఎగాల గొత్తే
4: హమ వర బెస్ట్
2: దెన్ ఎహాయ్ హాయ్ నో
6: ఎహున్ తెరింగే హాలా హువాల్ ఒళం ఫిలవాలా వాహక దక్కాలుమ
8: కొమ్మె బుధ దోహి గిరేగాడు ఎగార గడి సుమ్మినుటుగా దివిరాజే గడు గెనెస్తేనీ
7: మియదు కీనే
5: ఎంహా సతరస్తేక 49 కిలోహార్ట్స్ మీడియం వేవ్ అది 8.5 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.

0: ಗಡಿಂ ಮಿಂದಮುಂ ಅಲಿವೆ ದೇಜೆಹಿ ಮೀ ದಿವೆಹಿ ರಾಜ್ಯೇ ಗಡು
1: ಫೈಪೆ ಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
2: ಬೆಸ್ಟ್ ರೇಡಿಯೋ ಪ್ರೆಸೆಂಟರ್ ಕಾಂಪಿಟಿಷನ್
3: మేము భారత్ కో స్పాన్సర్ కి హోల్సేల్ పాయింట్
4: ముబారాతం ఇన్సాఫ్ కొద్దేవాణి హసన్ హలీం నుజత్ షమీం అది అహ్మద్